అనుగమన్ మృగాపది శాంత అంతర్ప్రభుఠానాం ప్రభుగా లాగా మిఠా సగల సమేగరి ఏకసాట అనుగ్రంగనా దృష్టాహి నామృత అమృత ప్రభుగా నామ దేహి మే స్కాశ్రామ స్వర్ణ సమాధ అనంత నాద గహనా జాయి ఆచార్య విసమాధ తిన్ దేఖ్యాఖాయ నానంత జన సోజీ పాయ నానక తిజన సోజీ పాయ స్వంతర సో బహర్ అనంద కఠుర వ్యాప్రహయా భగవంత తరుణమయ ఆగాధ భయాన్ సర్వలోక పూర్ణ ప్రతపాల్ వందన పర్వత పార్బ్రహ్మ జయసి ఆగా తయ సాకర్మ పౌణబాణీ సంతర్ మాహే చారుగుణత దిశ సమాహే దిశ పిన్నై కోఠావు గురుప్రసాద్ నాను సుఖభావు వేద్రాన్ సిమృతమ దేహ శశి అర్ సూర నఖత్రమ ఏక

అష్టపది పూరే గుర్గాసునపదే స్వారపురం నిఘటకరపేహ సా సా శమిరో గోబేంద మాన అంతర్కీర్తయ చేంద ఆస అనత్యాగోతరంగ సందనాకీతూర్మనమాంగ ఆభూడు వేంతి గర్హో సాసంగ అగన సాగర్తరహో హర్ తనకే పర్లిహో పండార్ నానగురు పూరే నమస్కార్ ఖేమ కుశల సహజ ఆనంద సాసంగ పాజ పరమానంద నర్క నివార్ ఉదారో జియో గురు గోవింద అమృత రస పియో.